ప్రతికాలలమితి ప్రతిశ ప్రదేశే కళ్యాణి వేదపుర నాయక ధర్మపత్ని సత్యాయుధం నిజసుతాయ గుహాయ దాత్రీ శ్రీకృష్ణ మారిగిరిజే కవసు ప్రభాతం ణ నిజశక్తిముఖేన క్లుప్తై తీర్థై స్వ